ంగ ప్రకాశయ నంగం స్వరూపంగ పరమాత్మ పరమాత్మ సదా సర్వసాధయ గా స్వరూప నిర్వాద్ వ్యపూతయ నంగే నామ త్రిపంగే త్రికామే

అకర్మంగా పరమంగా గంజేయ లేక పూజ అంగ పర్యాచంద నమస్త ప్రణామే సమస్త ప్రణాశయ గంజల నామే సమస్త నివాసేంద్ర కామ బాపూత సమస్త రూపే గో కర్మ ప్రణాశయ తరం బాపూత సదా సచ్చిదానంద సత్రం ప్రణాశీ కనిమల్ కు నిందా సమస్త నివాసీ